0: శాంతకానంద మహాయ
1: శాంతకానంద
0: మహాహతారాంతకానందక
1: పరమేశ్వర మారా
0: శాంతకానందక రాజతే
1: శాంతకానందక
0: శాంతకానంద కో సర్వరోగ
1: శాంతకానంద కో సదా యోగ
0: శాంతికి నింద దోఖ మహ దోఖ
1: శాంత పావే తా ఉస్కా భీ హోయ మోఖ
0: శాంత కా దోఖీ సదా అపవేత
1: శాంత కా దోఖీ ఇసే కా నహీ వేత
0: శాంత కే దోఖీ కో డాన్ లాగ
1: శాంత కే దోఖీ కో సబ్ త్యాగ
0: శాంత కా దోఖీ మహంకారి
1: శాంత కా దోఖీ సదా వికారి
0: శాంత కా దోఖీ జన్మ మర
1: శాంత కీ దుఃఖ